ప్రతిపద బలం నృహక్యునం మే విలావ సుదుసుము విలావ వాసన వంతేగ్ వాసన వంత్యగ్ కేలా బలాగన్న మహాజన సంపత గువిసెత్ మిగాపావ ఇవగిమ ధన నిధాన హందహాన అద సంపత జయలొతరయ శుభదవసక్ లొతరయ అతరగన్న ఎయినుత్ ములిన్మ మహాజన సంపత లొతరయ్యే ఈ రాత్రి దినుమదిలద ప్రతిఫలయ కే అక్షరయ్ జయగ్రహాయ అక్షరి బావట పత్తుని అంక ఎక్ అంక పహ అంక హయ అంక దెక్ అంక హయ అంక హయ వాసనవంత అంక సతహనే సతహన్ నునే హైదాస్ తున్సి ఎక్వన వారిది కే అక్షరే అంక ఎక్ అంక పహ అంక హయ అంక దెక్ హయ హయ ఒబట వాసన వరగినావి గోవిసెత హరదాస్ 543 వారేదీ ఎస్ అక్షరయ అంక 10 అంక 16 అంక 37 సహ 77 ఒబ వాసనవంతయన్ వాసనవంతయన్ కలే హరదాస్ 543 వారే గోవిసెత లొతరయ ఎస్ అక్షరయ 10 16 37 77 వాసనవంత అంక సతానే సతాన్నునే మెగా పవర్ లొతరయ 2649 వారేదీ ఎచ్ అక్షరయ సుపిరి అంకే బావట పత్తున అంక 7 27 30 50 54 వాసనవంత అంక సతానే సతాన్నునే 2649 వారే మెగా పవర్ లొతరయ ఎచ్ అక్షరయ సుప్రియ అంకే అంక 7 27 30 50 54 అంక సతాన్నునా ధన నిధానే 2331 వారే ఐ అక్షరయ జయగ్రాయునే అంక 19 24 64 65 వాసనవంత అంక లెస హందునాగత్త 2331 వారే ధన నిధానే ఐ అక్షరయ అంక 19 అంక 24 అంక 64 సహ అంక 65 వాసనవంత అంక లెస హందునాగత్తే మే కియన్న సూదానం వన్నే హందహన లొతరయ 2610 వారేదీ మేష లగ్నయ జయగ్రహాయ లగ్నయ బావట పత్తునే అంక 3 అంక 32 అంక 56 సహ అంక 60 వాసనవంత అంక లెస హందునాగత్తా హందహన 2610 వారే మేష లగ్నయ జయగ్రహాయ లగ్నయ బావట పత్తువేద్దీ అంక 3 అంక 32 అంక 56 సహ అంక 60 వాసనవంత అంక లెస హందునాగత్తే అద సంపత 876 వన వారేదీ అంక 66 అంక 2 66 అంక 62 66 కే అక్షరయ వాసనవంత సతహన లెస సందహన్ నున అద సంపత 876 వన వారేదీ 66 2 66 అంక 62 66 కే అక్షరయ రటావ లెస హందునాగత్తే మే కియన్న సూదానం వన్నే జయలొతరయ 569 వన వారే ఎఫ్ అక్షరయ జయగ్రహాయ అక్షరయ బావట పత్తునే అంక 4 అంక 1 అంక 8 సహ అంక 7 వాసనవంత అంక లెస ఒబ హందునాగత్తే 569 వన వారే జయలొతరయ ఎఫ్ అక్షరయ అంక 4 1 8 7 వాసనవంత అంక లెస సటహన్ నున శుభ దవసక్ లొతరయ అతట గన్న 417 వన వారేది కియලා బలන්න కన్యా లగ్నయ జయగ్రహాయ లగ్నయ బావట పత్తునే అంక 14 అంక 60 అంక 61 వాసనవంత అంక వేద్ది ప్రవర్ధన అంకె ఉనా 61 25 శుభ దవసక్ లొతరయ 417 వారేదీ కన్యా లగ్నయ జయగ్రహాయ లగ్నయ బావట పత్తున అంక 14 అంక 60 అంక 61 వాసనవంత అంక సటానే సటాన్నునే ప్రవర్ధన అంకే 61 25 ලෙස හඳුනාගත්තා శుభ దవసక్ లొతరయ జయలొతరయ అద సంపత హదహాన ధన నిధానే మెగా పవ గొవిసెత మహాజన సంపత ఈ రాత్రి దినుమ దినలද లొతరయ బలల మే వినకొట వాసనవంతయన్ వాసనవంతయన్ బావట పత్తుల ඇති වෙලාව දැස්න 6යි විනාඩි 35යි